0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ముందుగా వినండి తెలిసి రామ చింతన, పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic flute recital by Shri Prapancham Sitaram. He is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri D. Seshachari on madangam. Shri Sitaram begins his flute recital with Telisi Rama Chintana, a composition of Tyagaraja Swami in Rag Purnachandrika set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో చివరిగా వినండి నిను వినా గతిగాన, కళ్యాణి రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You are listening to a Carnatic flute recital by Shri Prapancham Sitaram. He is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri D. Seshachari on mridangam. Shri Sitaram concludes his flute recital with a composition of Subbaraya Shastri, Ninuvina Gatigana, in Rag Kalyani, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ప్రపంచం సీతారాం వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ ప్రపంచం సీతారాం. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Veena recital by Sri Mokkapati Nageswara Rao. Nrudangam support is by Sri Dandamodi Ramamohan Rao. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ దండముడి రామమోహన్ రావు. ఫస్ట్ లిజన్ టు తెలిసి రామ చింతన ఇన్ పూర్ణచంద్రికారాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కార్యక్రమంలో ముందుగా తెలిసి రామ చింతన పూర్ణచంద్రికారాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు కంటిన్యూస్ ద వీణా రిసైటల్ విత్ మేరు సమాన ఇన్ మాయామాళవ గౌళరాగం సెట్టు అదితాళం త్యాగరాజస్వామి కీర్తన. మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాచక చేరి వింటున్నారు. కార్యక్రమాలు ఇప్పుడు మేరు సమాన మాయామాళవ గౌళరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఆన్ రాగం ఛానల్ ఇహాహార్త వీణా రిసెటల్ ఆఫ్ శ్రీ మొక్కపాటి నాగేశ్వరరావు. మృదంగ సపోర్ట్ ఇస్ బై శ్రీ దండమూడి రామమోహన్ రావు. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. రాగం ఛానల్లో మీరింతవరకు మొక్కపాటి నాగేశ్వరరావు గారి వీణావాజ కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ దండమూడి రామమోహన్ రావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యువటూరి విజయేశ్వరరావు వయలిన్ వాద్య కచేరి వింటారు. వయలిన్ సహకారం శ్రీ కేవీఎస్ ప్రసాదరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి నరసింహం. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ నాటకురంజి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Carnatic classic violin recital by Shri Yuvaturi Vijeshwar Rao. He is supported on violin by Shri KVS Prasad Rao and accompanied on mridangam by Shri V Narasimham. Shri Vijeshwar Rao begins his violin recital with Chalamela, a varnam in Ragnata Kuranji set to Aditaal.

0: ఇప్పుడు వినండి మనసా ఎటులోర్తునే రాగం మయమారుతం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు మనసా ఎటులోర్తునే, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ మలయమృతం, సెట్ టు రూపక్ తాళ్.

0: తారిమలో చివరిగా వినండి. ఏ మాటలాడినా యదుకుల కాంభోజి రాగం, త్రిపుట తాళం, మువ్వలూరి సభాపతి అయ్యర్ జావళి.
1: శ్రీ విజేశ్వరరావు కంక్లూడ్స్ హిస్ బ్లెండ్ రిసైటల్ విత్ ఎ జావళి ఆఫ్ మువ్వలూరి సభాపతి అయ్యర్. ఏ మాటలాడినా ఇన్ రాగ్ యదుకుల కాంభోజి, సెట్ టు త్రిపుట తాళం.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యువటూరి విజయేశ్వరరావు వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కెవి ప్రసాదరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి నరసింహం.
1: You were listening to a Karnataka classical violin recital by Sri Yuvatoori Vijayeshwar Rao. He supported on violin by Sri KVS Prasad Rao and accompanied on mridangam by Sri V Narasimham.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeethanni DH by Nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeetha Karyakramamlo Nilaya Vidvamsula Vadyagoshti vintaru.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a Carnatic instrumental ensemble by staff artists of All India Radio.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల అద్యకుష్టి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic Instrumental Ensemble by staff artists of All India Radio. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Rakam 24/7 DTH. Anytime Indian music.